కుంకుమస్య సమద్యుతిః బుధ జ్ఞానమయో సర్వాన్ కుంకుమాంక చతుర్భుజాన్ ఖడ్గమాల గదా పాణిః వరదాంకితమస్తకః.

0: ఆయురారోగ్యశుభదం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యః పఠేత్ కవచం దివ్యం శృణుయాత్ వా సమాహితః సర్వాన్ కామాన్ అవాప్నోతి దీర్ఘమాయుశ్చ వర్ధనం.
1: ఆయ నమః. ఓం నమో భగవతే విచిత్ర వీర హనుమతే ప్రతాప వజ్రదేహాయ అంజని గర్భ సంభూతాయ ప్రకట విక్రమ వీర దైత్య దానవ యక్ష దక్షోగణ గ్రహ బంధనాయ భూత గ్రహ బంధనాయ ప్రేత గ్రహ బంధనాయ పిశాచ గ్రహ బంధనాయ శాకిని డాకిని గ్రహ బంధనాయ కాకిని కామిని గ్రహ బంధనాయ బ్రహ్మ గ్రహ బంధనాయ బ్రహ్మ రాక్షస గ్రహ బంధనాయ చోర గ్రహ బంధనాయ మారి గ్రహ బంధనాయ ఏహి ఏహి ఆగచ్చ ఆగచ్చ ఆవేశయ ఆవేశయ మమ హృదయ ప్రవేశయ ప్రవేశయ స్ఫూర స్ఫూర ప్రస్ఫూర ప్రస్ఫూర సత్యం కథయ వ్యాఘ్ర ముఖ బంధన సర్ప ముఖ బంధన రాజ ముఖ బంధన నారీ ముఖ బంధన సభా ముఖ బంధన శత్రు ముఖ బంధన సర్వ ముఖ బంధన లంక ప్రాసాద వంజన అముఖం మే వశమానయ క్లీం క్లీం క్లీం రీం శ్రీం శ్రీం రాజారం వశమానయ శ్రీ రీం క్లీం శ్రీ ఆకర్షయ ఆకర్షయ శత్రున్మర్దయ మర్దయ మారయ మారయ చూర్ణయ చూర్ణయ ఖే ఖే శ్రీరామచంద్రాజ్ఞయ మమ కార్య సిద్ధిం కురు కురు. ఓం రాం రీం రూం రేం రోం రహ ఫట్ స్వాహా విచిత్ర వీర హనుమత మమ సర్వ శత్రున భస్మీకరు కురు. హన హన హూ ఫట్ స్వాహా ఏకాదశ శతవారం జపిత్వా సర్వ శత్రున వశమానయతి నాన్యథా ఇతి శ్రీ స్మారుతి స్తోత్రం సంపూర్ణం.
2: అథ సప్త శ్లోకీ దుర్గా

ఆదిత్యోలోచనే పాతు శృతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా పాను పాతు సదా రవిః జిహ్వ

కుంకుమస్య సమద్యుతిః బుధ జ్ఞానమయో సర్వాన్ కుంకుమాంక చతుర్భుజాన్ ఖడ్గమాల గదా పాణిః వరదాంకిత మస్తకః వజ్రాభరణం చైవ కిరీటమకుటోజ్వలః శ్వేతాశ్వరతమారుహ్యం మేరో చైవ ప్రదక్షిణం పీతాంబరధరః పాతు పీతమాల్యానులేపనః బుధః పాతు శిరోదేశం సౌమ్యః పాతు చ పాలకం నేత్రే జ్ఞానమయః పాతు శృతిం పాతు శశీసుతః ఘ్రాణం గంధధరః పాతు భుజౌ పుస్తకభూషితః